0: నీ కబానకు
1: ఏ సూని సైలో ఇలు కదిరి అదాం ఇరావ్ కమి ఇసి ఖరీదా కితా
2: Pemirak pagi Y 9.12 Ngelah tengah hari Rentak galih hari Sadar lemai Pemerindang malam Timang kerebak tawas
3: Terima kasih ya Laban sudah milih kami jadi kabar kita Ning tiang hari
2: YFM Segulai sejalai Nung